0: और जहाँ सभ्यता, संस्कृति, साहित्य, धर्म, इतिहास के विकास की कहानी कहता है, वहीं वर्तमान में भविष्य की जो नींव रखी जा रही है उसका सुख भी देता है।
1: आदिकाल की गाथा आदिवासियों की संस्कृति के बारे में जाने बिना अधूरी है। हैदराबाद स्थित आदिवासी संस्कृति अनुसंधान और प्रशिक्षण संस्था के संयुक्त निदेशक श्री चंचू राजू से इस बारे में जानकारी मिल सकती है।
2: ఆదివాసీ సంస్కృతి పరిశోధన మరియు శిక్షణ సంస్థ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 1963లో హైదరాబాద్లో నెలకొల్పన అండి. ముఖ్యమైనటువంటి అతి సున్నితమైనటువంటి విషయాలు
1: ఈ సంస్థకి స్థాపన